నిచూపు పడిన ప్రతిసారి నా హృదయంలో ఒక కొత్త పాట వెలువడుతుంది. నువ్వు నా పక్క ఉంటే నిశ్శబ్దం కూడా మధురమై అవుతుంది. నిన్నువు నా ఉదయం అంటే ఒక సూర్యకాంతిలా ఉంటుంది. నీకోసం ఎదురు చూడడం కాదు, నీతో ప్రతి క్షణం జీవించడం నేర్చుకున్నాను.

Here we go, ladies and gentlemen, again and again. Sweetest good morning to you, all of you. Kotta Surya Kiranalato Aindante Saripodu. Pratyekamaina Sangeetam Yokka Manoharamaina Patalato Koodina Prasaram Tisukuni Cheri Unnam. ఈ రోజు అలానే మొదలైతే చాలదు. మనం చెప్తూనే ఉంటాం, మనలో నున్న యొక్క ప్రవర్తన రావాలి, మొత్తం ఈ ప్రపంచం కదలాలి. అన్ని రోజంతా మీకున్న కలలు అంటే నృత్యం చేయబోతున్నాయి ఈ ఆదివారం రోజున.

Sariga, ladies and gentlemen, Nudayamaindi, Enimidi, Panendu Nimishalu. మనైనాటి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే మరొకండి ఇట్స్ 5789-3663.

నువ్వు దూరమైన రోజు నా హృదయంలో సంగీతం కూడా ఆగిపోయింది. నీ జ్ఞాపకాలు వెళ్ళిపోలేదు, ప్రతి రాత్రి పాటలా తిరిగి వస్తున్నాయి. ప్రేమ మరచిపోవచ్చు అంటారు, కానీ నీ నవ్వు మాత్రం ఇంకా నా శ్వాసలో ఉంటుంది. Come join us, ladies and gentlemen. It's all happening about all the good music and fabulous chakkanainavi paatalu maatalu.

గొప్ప ఆర్టిస్ట్. That's from Sivaji, the boss on the movie Marokandi Vidudala Grand Vidurala 2007 Jarigindi. And again, after Sivaji is a boss, Ade Sangeetam A.R. Rahman. Sweetest listening to all of you, ladies and gentlemen. ఇంకొక నిమిషంలో దట్ విల్ బి ఉదయం 8:30. సో ఎవరెవరు ట్యూన్ చేయలేదు ఇంకా జాయిన్ చేయలేదు ఇంకా కమ్ జాయిన్ అస్, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ లైవ్ ఇక్కడ. కీప్ సెండింగ్ మీ టెక్స్ట్ మెసేజెస్ యూజువల్ ఆన్ 5789-3663.

నువ్వు దూరమై తరువాత నా నవ్వు కూడా నన్ను వదిలేసింది. నువ్వు నన్నే మరిచిపో. అసలు ప్రేమ ముగిసినందని అందరూ అంటారు, కానీ నీ జ్ఞాపకాలు ఇంకా నా హృదయంలో జీవిస్తున్నాయి. నీతో మాట్లాడాదని ప్రతి రాత్రి నిశ్శబ్దం కూడా నన్ను ఏడిపిస్తూ ఉంది. మన కథ ముగిసిపోయింది, కానీ నా మనస్సు ఇంకా ఆ చివరి పూటలో దగ్గరే ఆగిపోయింది. నీకు

That's all about the saddest things happening in prema. ఎందుకంటే వెళ్ళడం మర్చిపోవడం చెప్పడం చాలా సులభం, కానీ ప్రయత్నించడం చాలా కష్టం. So come join us, ladies and gentlemen. It's happening live. ఇక్కడ మన కార్యక్రమం కొనసాగిస్తూ, here we go.

That's all about Kala Chakramam. ఒక వారం రోజుల ముందే ఒక కొత్త నెలలో ప్రవేశించి ఇదే నెల యొక్క 10వ తారీఖు వరకు చేరి ఉన్నాం. మంచి మాటలు, మంచి ప్రవర్తనలు, మంచి ఆలోచనలు, వాటితోనే ఈ జీవితం సాగించాలని ఒక వాగ్దానం మనం చేస్తున్నాం. దట్ విల్ బి వెరీ ఈజీ, వెరీ స్మూత్, ప్రేమ భరితమైన యొక్క జీవితం మనం సాగుదాం.

ఇండీడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, జీవితం మనకు ఏమి ఇస్తుందో కాదు, నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావో అదే ముఖ్యం. చెప్పాలంటే నిన్ను నువ్వు నమ్మితే ప్రపంచం నిన్ను నమ్మే ఒక రోజు తప్పకుండా వస్తుంది. ఆశలు కష్టాలు నీ దారిని ఆపడానికి రావు, నిన్ను బలంగా మార్చడానికి వస్తాయి.

గడియారపు ముళ్ళు సూచిస్తున్నట్టుగా 9:09 అవుతున్నది. ఇక 9 మినిట్స్ ఎగ్జాక్ట్లీ 9 వరకు. థ్యాంక్ యూ సో సో మచ్ మాతో కలిసి ఉన్నందుకు.

హోపింగ్ దాట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ మే నెల యొక్క 10వ తేదీన ఈ ఆదివారం నాడు మీకందరి కోసం బాగానే బ్రహ్మాండకరంగానే మొదలైంది. శుభోదయం ఆల్ దోస్ వేకింగ్ అప్ నౌ. ఇట్స్ మన తొలి రాగాలు కార్యక్రమం లైవ్ మన ఆర్ఎం 3 రేడియో ఛానల్ మీద.

0: సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రియమైన శ్రోతలారా, కొన్ని నిమిషాలు ఈ 10వ తారీఖున యొక్క విశేషమైన ఉదయపు వేళ కార్యక్రమం యొక్క ముగింపు దగ్గరమై అయింది. సో ఇదే మే యొక్క 10వ అందమైన జ్ఞాపకంగా మనం మారుతూ రేపటి యొక్క కొత్త వారం చాలా బ్రహ్మాండంగానే యొక్క ఆరంభం కోసం కోరుకుంటూ.
1: Bring it on, baby.
0: So, మన ఈనాటి కార్యక్రమం మన అనుకుంటున్నాను మీరు చక్కగానే విని బాగా మెచ్చుకున్నారు. సో హియర్ వి గో, మన ఈనాటి కార్యక్రమం యొక్క చివరైన పాట మీకోసం ప్రసారం చేస్తున్నాం. సో డూ హ్యావ్ వెరీ గుడ్ అండ్ నైస్ సండే. టేక్ కేర్, బై బై, నమస్కారం.
2: Center 95.5, North South 95.6, East West 90.